0: Stay tuned to 4EBFM. We broadcast 50 different languages, preserving the cultural diversity in Southeast Queensland.
1: Brisbane Telugu Lahari Srotalaku, నా హృదయపూర్వక నమస్కారాలు. నా పేరు నరసింహారావు వాక. ఈ పవిత్ర సందర్భంలో మీతో గీతా జ్ఞానాన్ని పంచుకోవడం నాకు ఆనందకరమైనది. వ్యాసం వశిష్ట నప్తారం శక్తే పౌత్రమ కల్మషం పరాశరాత్మజం వందే శుకతాతం తపోనిదం వ్యాసాయ విష్ణురూపాయ వ్యాసరూపాయ విష్ణవే నమో వై బ్రహ్మ నిదయే వాసిష్ఠాయ నమో నమః. గురుబ్రహ్మ గురుబిష్ణు గురుదేవో మహేశ్వర గురుసాక్షాత్ పరబ్రహ్మ తస్మై స్త్రీ గురవే నమః. మన జీవితంలో నిజమైన మార్గదర్శకులు గురువులు. గురువు అనేది కేవలం బోధించేవాడు కాదు, అజ్ఞానాంధకారాన్ని తొలగించి జ్ఞానప్రకాశాన్ని చూపించేవాడు. గురువుల మహిమను వర్ణించటం మాటలకందదు. జ్ఞానాన్ని ప్రసాదించి ధర్మ మార్గాన్ని చూపించి మన జీవితాన్ని వెలుగులో నింపేవారు గురువులు. ఈరోజు భగవద్గీత ఆరంభించే ముందు వేదవ్యాసుల వారికి, శంకర్ భగవత్పాదుల వారికి, రామానుజాచార్యుల వారికి, మధ్వాచార్యుల వారికి, స్వామి వివేకానంద గారికి, శీల ప్రభుపాదుల వారికి, స్వామి ముకుందానంద వారికి నా శిరసు వంచి పాదాపి వందనం చేస్తున్నాను. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతోజయము ధీరయేత్. 9వ అధ్యాయం రాజవిద్యాయోగం.
2: అశ్రద్ధదానా పురుషా ధర్మస్యాస్య పరంతపా అప్రాప్య మాం నివర్తంతే మృత్యు సంసార వర్త్మని.
1: భగవత్ప్రాప్తి అనే మహాయాత్రలో మొదటి అడుగు జ్ఞానం కాదు, సాధనా కాదు, విశ్వాసం. విశ్వాసమే భగవత్ప్రాప్తిలో ప్రతి ఒక్కళ్ళు వేయవలసిన మొదటి అడుగు.
3: భగవంతుని ఎడల విశ్వాసము లేనివారు జనన మరణ చక్రంలో ఎల్లప్పుడూ తిరుగుతూనే ఉంటారు అని ఈ శ్లోకం ద్వారా శ్రీకృష్ణ పరమాత్మ స్పష్టం చేస్తున్నారు.
1: సంపూర్ణమైన విశ్వాసం కలిగిన వారి భక్తి సాధనగా మారుతుంది. సాధన చివరికి భగవత్ అనుభూతిని ప్రసాదిస్తుంది. చాలామంది ఒక ప్రశ్న అడుగుతారు, కనిపించని దేవుణ్ణి ఎలా నమ్మాలి అని. వినటానికి ఇది సహజమైన ప్రశ్నే, కాని కాసేపు ఆలోచించండి. మన జీవితంలో మనం నమ్ముతున్న ప్రతి విషయం కళ్ళతో చూసిందేనా? ఎన్నో సంవత్సరాల క్రితం జరిగిన ఒక సంఘటనపై న్యాయమూర్తి తీర్పు ఇస్తాడు. ఆయన ఆ సంఘటనను ప్రత్యక్షంగా చూడలేదు, అయినా ఆధారాలను నమ్ముతాడు. ఒక దేశాధ్యక్షుడు దేశంలోని ప్రతి గ్రామాన్ని, ప్రతి పట్టణాన్ని స్వయంగా చూడడు. అధికారులు ఇచ్చిన నివేదికల ఆధారంగానే దేశాన్ని పరిపాలిస్తాడు. వైద్యుడు ఇచ్చిన మందు ఎలా పనిచేస్తుందో మనకు తెలియకపోయినా ఆయనపై విశ్వాసంతోనే ఆ మందు తీసుకుంటాం. అంటే ప్రపంచమంతా విశ్వాసం మీదనే నడుస్తోంది. అయితే భగవంతుని విషయంలో మాత్రమే చూస్తేనే నమ్ముతాను అనటం ఎంతవరకు సమంజసం? ఈ విషయాన్ని ఒక అందమైన కథ ద్వారా అర్థం చేసుకుందాం. ఒకసారి ఒక రాజు ఒక మహాత్మునితో ఇలా అన్నాడు, నేను దేవుణ్ణి నమ్మను, ఎందుకంటే నేను ఆయనను చూడలేదు. అప్పుడు ఆ మహాత్ముడు ఒక ఆవును సభకు తీసుకురమ్మన్నాడు. ఆవు పాలు పితికించి ఒక గిన్నెలో పోయించాడు. ఆ తరువాత రాజును అడిగాడు, మహారాజా, ఈ పాలలో వెన్న ఉందా అని. రాజు వెంటనే ఖచ్చితంగా ఉంది అన్నాడు. మహాత్ముడు చిరునవ్వుతో అడిగాడు, అయితే నాకు ఎందుకు కనిపించట్లేదు? రాజు చెప్పాడు, ఇప్పుడు కనిపించదు, ఎందుకంటే వెన్న పాలలో అంతటా వ్యాపించి ఉంది. పాలను పెరుగ్గా చేసి ఆ పెరుగును చిలికితేనే వెన్న బయటకు వస్తుంది. అప్పుడు ఆ సాధువు చెప్పిన మాట ఎంతో గొప్పది. పాలల్లో వెన్న ఎలా దాగి ఉందో ఈ జగత్తంతా భగవంతుడు కూడా అలా వ్యాపించి ఉన్నాడు. కనిపించటం లేదని లేడని అనుకోటం అవివేకం. వెన్నను పొందటానికి ఒక ప్రక్రియ ఉన్నట్లే భగవంతుణ్ణి అనుభవించడానికి కూడా ఒక మార్గం ఉంది. ఆ మార్గానికి మొదటి మెట్టు శ్రద్ధ, విశ్వాసం. అందుకే ఈ శ్లోకంలో శ్రీకృష్ణుడు ఒక గొప్ప హెచ్చరిక చేస్తున్నాడు. విశ్వాసం లేకపోతే సాధన ప్రారంభం కాదు, సాధన లేకపోతే అనుభూతి కలగదు, అనుభూతి లేకపోతే భగవత్ప్రాప్తి జరగదు. అప్పుడు జీవుడు జననమరణ చక్రంలోనే తిరుగుతూనే ఉంటాడు. భగవంతుడు ముందుగా ప్రత్యక్షమై మనలో విశ్వాసాన్ని కలిగించడు. మనలో విశ్వాసం కలిగినప్పుడు ఆయనే తనను తాను ప్రత్యక్షం చేసుకుంటాడు. అందుకే శాస్త్రాలు చెబుతున్నాయి, విశ్వాసమే భక్తికి ద్వారం, భక్తియే భగవత్ప్రాప్తికి మార్గం అని. మయా తతమిదం సర్వం జగదవ్యక్త

ఈ సమస్త విశ్వము నా అవ్యక్త స్వరూపముచే వ్యాపించబడి ఉన్నది. సమస్త ప్రాణులు నాయందే స్థితమై ఉన్నాయి. కాని నేను వాటియందు స్థితుడిని కాను అని భగవంతుడు చెప్తున్నాడు. భగవంతుడి గురించి మనలో చాలామందికి ఒక ఊహ ఉంటుంది. దేవుడు ఎక్కడో ఆకాశంలో స్వప్నలోకాలపైన ఒక సింహాసనంపై కూర్చొని ప్రపంచాన్ని దూరం నుండి గమనిస్తున్నాడని భావిస్తాం. కాని శ్రీకృష్ణ పరమాత్మ ఈ శ్లోకంలో ఆ అపోహను పూర్తిగా తొలగిస్తున్నాడు. వైదిక తత్వం చెప్పేదేమిటంటే, భగవంతుడు ప్రపంచాన్ని సృష్టించి పక్కకు తప్పుకున్న శిల్పి కాదు. సృష్టిని నడిపిస్తూ ప్రతి అణువులోనూ, ప్రతి జీవిలోనూ, ప్రతి శ్వాసలోనూ నిండి ఉన్న పరమచైతన్యం. అందుకే ఉపనిషత్తులు ప్రకటిస్తాయి, ఈశావాస్యమిదం సర్వం అని. అంటే ఈ జగత్తంతా ఈశ్వరుని సాన్నిధ్యంలో నిండి ఉంది అని. ఆయన కేవలం దేవాలయంలోనే ఉండడు, కేవలం విగ్రహంలోనే ఉండడు, కేవలం స్వర్గంలోనే ఉండడు, మన హృదయంలోనూ ఉన్నాడు, ప్రతి ప్రాణిలోనూ ఉన్నాడు, ప్రతి కణములోనూ ఉన్నాడు. కనిపించే విశ్వంలోనూ, కనిపించని అనంతంలోనూ ఆయనే వ్యాపించి ఉన్నాడు. అయితే ఒక సందేహం కలుగుతుంది, భగవంతుడు అన్నిటిలో ఉన్నాడంటే ఆయన కూడా ఈ ప్రపంచానికే పరిమితమా అని. అందుకే శ్రీకృష్ణుడు వెంటనే మరో అద్భుతమైన సత్యాన్ని చెబుతున్నాడు. సమస్త ప్రాణులు నాయందే ఉన్నాయి, కాని నేను వాటిలో బంధింపబడిలేను. అంటే సముద్రములో అలలు ఉంటాయి, కాని సముద్రం అలలకే పరిమితం కాదు. ఆకాశంలో మేఘాలు తేలుతాయి, కాని ఆకాశం మేఘాలలో బంధించబడదు. అలాగే ఈ విశ్వమంతా భగవంతునిలో ఉంది, కాని భగవంతుడు ఈ విశ్వానికి మాత్రమే పరిమితమైనవాడు కాదు. ఆయన అనంతుడు, సర్వాంతర్యామి. ఈ ఒక్క సత్యాన్ని మన హృదయంలో నిలుపుకోగలిగితే మన దృష్టే మారిపోతుంది. అప్పుడు దేవుణ్ణి వెతకటానికి ఒక ప్రత్యేక స్థలానికి వెళ్లాల్సిన అవసరం లేదు. ప్రతి మనిషిలో ఆయనను చూస్తాము, ప్రకృతిలోనూ ఆయనను చూస్తాము, మన శ్వాసలోనూ ఆయనను అనుభవిస్తాము. అదే భగవద్గీత మనకందించే దివ్య దృష్టి. దేవుడు ఎక్కడో లేడు, అన్నీ చోట్ల ఉన్నాడు, అన్నిటిలోనూ ఉన్నాడు, అయినా అన్నిటికీ అతీతుడు. నచ మత్స్థాని భూతాని పశ్యమే యోగమైశ్వరం, భూతభృన్నచ భూతస్థో మమాత్మాభూత భావనః. ఈ శ్లోకం ద్వారా శ్రీకృష్ణుడు ఏం చెప్తున్నాడంటే, నా దివ్య యోగశక్తి యొక్క అద్భుతాన్ని తిలకించుము. నేనే సమస్త ప్రాణుల సృష్టికర్తను, పోషకుడను. అయినప్పటికీ వాటిచే గాని, భౌతిక ప్రకృతిచే గాని ప్రభావితుణ్ణి కాను. ఇంతకుముందు మనం భగవంతుని రెండు శక్తుల గురించి తెలుసుకున్నాం. ఒకటి జీవశక్తి, మరొకటి మాయాశక్తి. కాని వీటన్నిటికీ అతీతంగా భగవంతునికి మరో అపారమైన శక్తి ఉంది. ఈ శ్లోకంలో శ్రీకృష్ణుడు దానినే నా దివ్యయోగశక్తి అని సంబోధిస్తున్నాడు. యోగమాయా అంటే ఏమిటి? అంటే అసాధ్యాన్ని సుసాధ్యం చేయగల శక్తి, జరగనిది జరిగేటట్లు చేయగల శక్తి, జరిగేదాన్ని మార్చగల శక్తి. అది భగవంతుని అనంతమైన దివ్య సామర్థ్యం. ఒకసారి ఆలోచించండి, భగవంతుడు మన ప్రతి ఒక్కరి హృదయంలో అంతర్యామిగా ఉన్నాడు. అయితే మనం ఆయనను ఎందుకు గుర్తించలేకపోతున్నాం? కారణం ఆయన లేనందుకు కాదు, మనకు దూరంగా ఉన్నందుకు కాదు.
ఆయన యోగమాయాశక్తికి మన అజ్ఞానానికి మధ్య ఒక తెరలా నిలిచి ఉండటం వల్ల మరోవేపు ఈ విశ్వమంతా మాయాశక్తితో నిండి ఉంది. కాని ఆ మాయకు అధిపతి అయిన భగవంతుడు మాత్రం మాయకు బంధింపబడడు. భగవంతుడు ఈ సృష్టిలో సర్వవ్యాపిగా ఉన్నా సృష్టి యొక్క గుణాలు ఆయనను ఎప్పుడూ ప్రభావితం చెయ్యవు. అదే ఆయన దివ్యత్వం, అదే ఆయన యోగమాయా మహిమ. మనం మాయకు బంధింపబడి ప్రపంచాన్ని చూస్తాము. భగవంతుడు మాత్రం మాయకు అతీతంగా ఉండి ప్రపంచాన్ని నడిపిస్తాడు. భగవంతుని సర్వశక్తి మహత్యాన్ని గ్రహించినవాడు భయాన్ని కోల్పోతాడు. భయం తొలగిన చోటే భక్తి వికసిస్తుంది. భక్తి వికసించిన చోటే భగవత్ ప్రాప్తి ప్రారంభమవుతుంది.

0: avasham prakruter vashat. Ee vishwam oka roju antarinchipothe ee kotladi jeevulu ekkadiki veltayi? Srushti malli prarambhamainappudu avi ekkada nundi vastayi? వీటికి సమాధానంగానే శ్రీకృష్ణుడు ఈ శ్లోకం ద్వారా చెప్తున్నాడు. కల్పాంతంలో సమస్త ప్రాణులు నా ఆదిమ ప్రకృతి శక్తిలో లీనమవుతాయి అని. తిరిగి సృష్టి ప్రారంభమైనప్పుడు వాటిని మళ్లీ నేనే వ్యక్తపరుస్తాను అని స్వయంగా భగవంతుడే ప్రకటిస్తున్నాడు. ఇప్పటి వరకు శ్రీకృష్ణుడు సమస్త ప్రాణులు నాలోనే ఉన్నాయి అని చెప్పాడు. అయితే మహాప్రలయం సంభవించినప్పుడు, ఈ జగత్తంతా లయమైపోయినప్పుడు ఈ జీవుల పరిస్థితి ఏమిటి? ఈ ప్రశ్నకు సమాధానంగానే శ్రీకృష్ణుడు చెప్తున్నాడు, సృష్టి అంతమవుతుంది కాని జీవుడు అంతమవడు. ప్రపంచం లయమవుతుంది కాని జీవాత్మ నశించదు. మహాప్రలయ సమయములో సమస్త జీవరాశులు భగవంతుని ఆదిమ ప్రకృతి శక్తిలో అవ్యక్త స్థితిలో విశ్రాంతి తీసుకుంటాయి. తరువాత సృష్టిచక్రం మళ్లీ ప్రారంభమవుతుంది. అదే తన ప్రకృతి శక్తిని ప్రేరేపించి జీవులను వారివారి పూర్వకర్మల వాసనల స్వభావాల అనుగుణంగా తిరిగి సృష్టిలోకి ప్రవేశింపజేస్తాడు. ఇక్కడ ఒక గొప్ప సత్యాన్ని గమనించాలి. భగవంతుడు ఎవరినీ యాదృచ్ఛికంగా సృష్టించడు, ఎవరికీ అన్యాయమూ చెయ్యడు. ప్రతి జీవి తన కర్మానుసారమే తగిన జన్మ పొందుతుంది. అందుకే ఈ సృష్టి అస్తవ్యస్తంగా కనిపించినా దాని వెనుక ఒక అద్భుత దైవ నియమం పనిచేస్తూనే ఉంటుంది. ప్రళయం అంతం కాదు, అది మరో సృష్టికి సిద్ధమయ్యే నిశబ్ద విరామం మాత్రమే. ఈ ప్రపంచంలో ఏది శాశ్వతం కాదు. శాశ్వతమైనది ఒక్కటే, పరమాత్మ మరియు ఆయనతో మనకున్న
1: సంబంధం.
0: నచ మాం తాని కర్మాణి నిబధ్నంతి ధనంజయ ఉదాసీనవదాసీనం అసక్తం తేషు కర్మసు. ఓ ధనుంజయ, ఈ సృష్టి కార్యాలేవి నన్ను బంధించలేవు. నేను వాటి మధ్య ఉన్నప్పటికీ ఒక తటస్థ సాక్షిలా అనాసక్తుడిగా ఉంటాను. ఒక్కసారి ఆలోచించండి, ఈ విశ్వమంతా నడిపిస్తున్నవాడు భగవంతుడే. సృష్టి ఆయన వల్లే జరుగుతోంది, స్థితి ఆయన వల్లే కొనసాగుతోంది, లయం కూడా ఆయన సంకల్పంతోనే జరుగుతోంది. అయినా ఈ కార్యాలేవి ఆయనను బంధించలేవు, ఎందుకంటే ఆయన కర్త అయినప్పటికీ కర్మఫలానికి భోక్త కాదు. ఆయన నిర్వహిస్తున్నప్పటికీ దేనిపట్ల మమకారం చూపడు. అందుకే శ్రీకృష్ణుడంటున్నాడు, నేను సాక్షిగా ఉన్నాను కాని బంధింపబడిన వాడిని కాదు అని. ఇది మనకు అర్థమయ్యేలా ఒక చిన్న ఉదాహరణ చూద్దాం. సూర్యుడు ఉదయిస్తాడు. ఆయన కాంతి వల్ల కోట్లాది పనులు జరుగుతాయి. విత్తనం మొలుస్తుంది, చెట్లు పెరుగుతాయి, మనుషులు తమ పనులు చేస్తుంటారు. కాని ఆ పనుల ఫలితాలకు సూర్యుడు బాధ్యుడు కాదు. ఆయన కేవలం తన సాన్నిధ్యాన్ని ప్రసాదిస్తాడు. అదేవిధంగా భగవంతుని సాన్నిధ్యం వల్లే సృష్టి నడుస్తుంది. కాని సృష్టిలో జరిగే కర్మలు ఆయనను ఏమాత్రం స్పృశించలేవు. ఈ శ్లోకం మనకు కూడా ఒక గొప్ప జీవన సందేశాన్ని అందిస్తోంది. కర్మ చెయ్యకుండా ఉండమని కాదు, కర్మలో మునిగిపోయి బంధింపబడవద్దని చెబుతోంది. శ్రీకృష్ణుడు సృష్టిని నిర్వహిస్తూ కూడా బంధింపబడనట్లే మనము మన కర్తవ్యాలను నిర్వర్తిస్తూ ఫలితాలపై అధిక మమకారం లేకుండా భగవంతుని అర్పణ భావనతో జీవించడం నేర్చుకుంటే అదే కర్మయోగం, అదే గీతా జీవన విధానం. మయాధ్యక్షేణ ప్రకృతి సూయతే చచరాచరం హేతునానేన కౌంతేయ జగద్విపరివర్తతే. ఓ కుంతీపుత్రుడా, నా యొక్క నిర్దేశంలో ప్రకృతి ఈ చరాచర జగత్తును సృష్టిస్తూ ఉంటుంది. అందువల్లే ఈ జగత్తు నిరంతరం సృష్టి, స్థితి, లయ అనే మార్పులకు లోనవుతోంది. ఇక్కడ ఒక విషయాన్ని మనం స్పష్టంగా అర్థం చేసుకోవాలి. భగవంతుడు ప్రతి చెట్టుకు స్వయంగా ఆకు తొడగడు, ప్రతి శిశువును స్వయంగా జన్మింపజేయడు, ప్రతి నక్షత్రాన్ని తన చేతులతో తిప్పడు. ఆయన సంకల్పమే ప్రకృతికి ఆజ్ఞ, ఆయన చైతన్యమే ప్రకృతికి శక్తి, ఆయన అధ్యక్షత్వమే సృష్టికి దిశ. ఈ విశ్వంలో కూడా ఎన్నో దివ్యశక్తులు, ఎన్నో దేవతలు ప్రకృతి నియమాలు తమ తమ విధులను నిర్వహిస్తుంటాయి. కాని వాటన్నిటికీ పరమాధ్యక్షుడు ఒక్క పరమేశ్వరుడు మాత్రమే. ఈ విశ్వం యాదృచ్ఛికంగా నడవడం లేదు. అది అందమైన ప్రకృతి ఆట కాదు, అది పరమేశ్వరుని సంపూర్ణ నియంత్రణలో నడుస్తున్న దివ్య వ్యవస్థ. మహాత్మానస్తు మాం పార్థ దైవీం ప్రకృతిమాశ్రితాః భజంత్యనన్యమనసో జ్ఞాత్వా భూతాదిమవ్యయం. సతతం కీర్తయంతో మాం యతం తశ్చ దృఢవ్రదాః నమస్యం తశ్చ మాం భక్త్యా నిత్యయుక్తా ఉపాసతే. నిజమైన మహాత్ముడంటే సమస్త జీవరాశిలో భగవంతుణ్ణి దర్శించే విశాల హృదయం కలవాడే అని. అలాంటి మహాత్ములే దైవీ ప్రకృతిని ఆశ్రయిస్తారు అని శ్రీకృష్ణుడు చెబుతున్నాడు. దైవీ ప్రకృతి అంటే ఏమిటి? అది కేవలం దేవతలను పూజించటం కాదు, మనలోని దయ, క్షమ, సత్యం, వినయం, అహింస, ప్రేమ, స్వార్థరాహిత్యం వంటి దైవిక గుణాలను పెంపొందించుకోవటం. అలాంటి గుణాలే మనల్ని భగవంతుని దగ్గరకు చేరుస్తాయి. ఇంకొక ముఖ్యమైన విషయం కూడా ఈ శ్లోకం ద్వారా భగవంతుడు అంటున్నాడు. అనన్య మనసః అంటే వారి మనసు ఒక్క నాపైనే నిలిచి ఉంటుంది అని. దీనికి అర్థం వారు కుటుంబాన్ని వదిలేసి అడవులకు వెళ్ళిపోయారని కాదు, తమ కర్తవ్యాలని నిర్వహిస్తూనే ప్రతి కార్యాన్ని భగవంతునికి సమర్పణ భావనతో చేస్తారు అని. వారికి భగవంతుడు ఒక అవసరం కాదు, ఆయనే జీవితం. ఎందుకంటే ఆయనే సమస్త సృష్టికి ఆది కారణమని, ఆయన ఎప్పటికీ నశించని శాశ్వత స్వరూపుడని వారు తెలుసుకున్నారు. అందుకే వారి భక్తి పరిస్థితులను బట్టి మారదు. ఇంకా భగవంతుడేమంటున్నాడంటే, సతతం కీర్తయంతః అంటే ఎప్పుడూ భగవంతుణ్ణి వారు కీర్తిస్తూ ఉంటారు అని. కీర్తిస్తూ ఉండటం అంటే రోజంతా కూర్చొని భజనలు చేయటం మాత్రమే కాదు, తాము మాట్లాడే మాటల్లో, చేసే పనుల్లో, ప్రవర్తించే విధానంలో, ప్రేమలో, సేవలో ప్రతి చోట భగవంతుని మహిమ ప్రతిఫలిస్తుంది. వారి జీవితం ఒక నడిచే ప్రార్థన అవుతుంది. వారు ఆధ్యాత్మిక మార్గంలో నిరంతరం ప్రయత్నిస్తూనే ఉంటారు. ఒకరోజు ధ్యానం చేసి మరుసటి రోజు మానేయటం కాదు, కొన్ని రోజులు భక్తిగా ఉండి కష్టాలు వచ్చినప్పుడు దేవుణ్ణి ప్రశ్నించటం కాదు. ఎన్ని ఆటంకాలు వచ్చినా తమ సాధనను కొనసాగిస్తారు. అదే శ్రీకృష్ణుడు చెప్పే యతంతశ్చ దృఢవ్రత అని. అలాంటివారు వినయంతో భగవంతునికి నమస్కరిస్తారు. నమస్కారం అంటే శరీరం వంగడమే కాదు, మన అహంకారం వంగడం. నేనే చేశాను అనే భావన కరిగిపోయి అన్నీ నీ అనుగ్రహమే అనే భావన వికసించటం. వారు ఎప్పుడూ భగవంతునితో అనుసంధానమై ఉంటారు. వారు ప్రతిక్షణం భగవంతుని సన్నిధిని అనుభవిస్తూ జీవిస్తారు. ఈ శ్లోకాల ద్వారా మనం తెలుసుకునే అంశమేమిటంటే, మన జీవితంలోని ప్రతి పనిని భగవంతునికి అర్పణగా చేస్తూ, భగవంతుని దైవీ గుణాలను పెంపొందించుకుంటూ జీవిస్తూ జీవన విధానాన్ని గడపటం. మహాత్ముడిగా మారడం అనేది పుట్టుకతో వచ్చే వరం కాదు. ప్రతిరోజు దైవీ గుణాలను ఆచరించడం ద్వారా సంపాదించుకునే జీవన విధానం. జ్ఞానయజ్ఞేన

జ్ఞానాన్ని యజ్ఞంగా భావించి ఆత్మవిచారణ ద్వారా నన్ను ఆరాధించేవారు ఉన్నారు అని భగవంతుడు చెప్తున్నాడు. ఇక్కడ జ్ఞానయజ్ఞం అంటే అగ్నిలో ఆహుతులు వెయ్యడం కాదు, అజ్ఞానాన్ని జ్ఞానాగ్నితో సమర్పించటం. అంటే నేను ఎవరు, ఈ శరీరమేనా, ఈ మనసేనా, లేక వీటన్నిటికీ సాక్షిగా ఉన్న ఆత్మనా అనే ప్రశ్నలతో నిరంతరం అంతర్ముఖంగా చేసే సాధనే జ్ఞానయజ్ఞం. ఇలాంటి జ్ఞానయోగుల లక్ష్యం రూపరహితమైన సర్వవ్యాపకమైన నిత్యమైన బ్రహ్మతత్వంలో లీనమవ్వడం. వారు నిరాకార బ్రహ్మాన్ని ధ్యానిస్తున్నామని అనుకున్నా వాస్తవానికి వారు ఆరాధిస్తున్నది కూడా తననే అని శ్రీకృష్ణుడు స్పష్టపరుస్తున్నాడు. ఎందుకంటే నిరాకార బ్రహ్మము పరమసత్యము భగవంతుని అనంత విశ్వరూపాలలో ఒకటే. మరికొందరు సాధకులు తమను భగవంతునికి భిన్నమైన జీవులుగా భావించి యోగం, ధ్యానం, తపస్సు వంటి మార్గాల ద్వారా ఆయనతో అనుసంధానం కావాలని ప్రయత్నిస్తారు. వారికి నేను సేవకుడిని, ఆయన స్వామి అనే భావన ప్రధానమై ఉంటుంది. మరికొందరు ఈ విశ్వమంతా భగవంతుని స్వరూపంగా భావించి ఆరాధిస్తారు. ఈ సమస్త జగత్తులో దైవత్వాన్ని దర్శిస్తారు. వేదాలలో దీనినే విశ్వరూప ఉపాసన అంటారు. ఇది కూడా ఒక గొప్ప ఆరాధనా విధానమే. ఎందుకంటే ఈ విశ్వమంతా భగవంతుని శక్తి యొక్క ప్రకటన. ప్రతి అణువులోనూ ఆయన ఉనికి ఉంది. అదే భగవద్గీత ఇక్కడ ఒక సూక్ష్మమైన విషయాన్ని కూడా గుర్తుచేస్తోంది. విశ్వమే భగవంతుని సంపూర్ణ స్వరూపం కాదు, ఆయన వైభవంలో ఒక భాగం మాత్రమే. ఎలా అంటే సూర్యకిరణాలను చూసి సూర్యుడి ఉనికిని తెలుసుకోవచ్చు, కాని కిరణాలే సూర్యుడు కావు. అలాగే ఈ విశ్వం భగవంతుని మహిమను తెలియజేస్తుంది, కాని భగవంతుడు ఈ విశ్వానికే పరిమితుడు కాదు. ఆయన బ్రహ్మన్గా సర్వవ్యాపిగా ఉన్నాడు, పరమాత్మగా ప్రతి జీవి హృదయంలో అంతర్యామిగానూ ఉన్నాడు, భగవంతునిగా దివ్యమైన సచ్చితానంద స్వరూపంలో తన నిత్యధామంలోనూ విరాజిల్లుతున్నాడు. ఈ మూడు స్వరూపాలు ఒకే పరమతత్వానికి చెందిన విభిన్న ప్రకాశాలు. అందుకే శ్రీకృష్ణుడు ఇక్కడ ఒక గొప్ప సందేశాన్ని ఇస్తున్నాడు. భిన్నమైన మార్గాలు ఉండవచ్చు, భిన్నమైన సాధనలు ఉండవచ్చు, భిన్నమైన అనుభూతులు ఉండవచ్చు, కాని పరమసత్యం మాత్రం ఒక్కటే అని. ఆ పరమసత్యాన్ని ఎవరు ఏ మార్గంలో వెతికినా ఆ అన్వేషణ చివరికి భగవంతుని వైపే తీసుకువెళ్తుంది. అహం క్రతుర

0: यस्य जगतो माता धाता पितामहः वेद्यं पवित्रमोंकारं ऋक्सामयजुरेव च. ఈ శ్లోకం ద్వారా భగవంతుడు తన అనంతమైన వ్యక్తిత్వంలోని కొన్ని దివ్య స్వరూపాలను అర్జునుడికి పరిచయం చేస్తున్నాడు. వేదాలలో చెప్పబడిన క్రతువుని నేనే, యజ్ఞము నేనే, పితృదేవతలకు సమర్పించే నైవేద్యము నేనే, రోగాన్ని నయం చేసే ఔషధమూలికనూ నేనే, యజ్ఞంలో ఉచ్చరించే పవిత్ర వేదమంత్రమునూ నేనే, ఆహుతిగా సమర్పించే ఆజ్యమూ నేనే, దానిని స్వీకరించే అగ్ని కూడా నేనే, ఆ సమర్పణ అనే పవిత్ర కార్యమునూ నేనే అని శ్రీకృష్ణుడు చెప్తున్నాడు. ఇక్కడితో ఆగిపోకుండా మన సృష్టి రహస్యాన్ని కూడా ఆయన వెల్లడిస్తున్నాడు. ఈ సమస్త జగత్తుకు తండ్రిని నేనే, తల్లిని నేనే, ఈ విశ్వాన్ని పోషించే సంరక్షకుడిని నేనే, అందరికీ మూలమైన పితామహుడిని కూడా నేనే అని. అంతేకాకుండా ఇంకా ఇలా అంటున్నాడు, పవిత్రతను సంపాదించేవాడిని నేనే, సమస్త జ్ఞానానికి అంతిమ లక్ష్యమూ నేనే, ప్రతి వేదారంభంలో మార్మోగే ప్రణవనాదమైన ఓంకారాన్ని నేనే, వేదాల సర్వభావమూ నేనే. ఇది ఎంత అద్భుతమైన ప్రకటన! మనం దేవుడిని ఒక ఆలయంలో, ఒక విగ్రహంలో లేదా ఒక ప్రత్యేక స్థలంలో మాత్రమే వెతుకుతాము. కానీ శ్రీకృష్ణుడు మన దృష్టిని మరింత విశాలంగా చేస్తున్నాడు ఈ శ్లోకం ద్వారా. యజ్ఞంలో ఉన్నానని చెప్తున్నాడు, మంత్రంలోనూ ఉన్నానంటున్నాడు, అగ్నిలోనూ ఉన్నానంటున్నాడు, ఔషధంలోనూ ఉన్నానంటున్నాడు, తల్లిలోనూ తండ్రిలోనూ ఉన్నానంటున్నాడు, వేదంలోనూ తనే ఉన్నానంటున్నాడు. అంతిమంగా ఈ విశ్వమంతా ఆయన దివ్య సాన్నిధ్యంలో నిండి ఉంది అని ఈ శ్లోకం ద్వారా చెప్తున్నాడు.
1: Stay tuned to 4EBFM. We broadcast 50 different languages, preserving the cultural diversity in Southeast Queensland.

0: ప్రభవః ప్రళయస్థానం నిదానం బీజమవ్యయం. ఈ శ్లోకం ద్వారా శ్రీకృష్ణుడు ఒక ఆశ్చర్యకరమైన సత్యాన్ని చెప్తున్నాడు. నేను సమస్త భూతములకు పరమగమ్యమును, నేనే వారికి పోషకుడను, నేనే స్వామిని, నేనే సాక్షిని, నేనే నివాసస్థానమును, నేనే ఆశ్రయమును, నేనే నిజమైన స్నేహితుడను. సృష్టికి నేనే ఆది, నేనే అంతము, నేనే ఆధారము, శాశ్వతమైన బీజము కూడా నేనే. ఇది ఎంత అద్భుతమైన ప్రకటన! ఎందుకు శ్రీకృష్ణుడు తనను స్నేహితుడు, ఆశ్రయం, నివాసం అని పిలుస్తున్నాడు? ఎందుకంటే మనం ఈ శరీరం కాదు, మనం శాశ్వతమైన ఆత్మ. ఆ ఆత్మ భగవంతుని యొక్క అణు అంశం. అందువల్ల ఆత్మకు ఉన్న నిజమైన శాశ్వతమైన సంబంధం ఒక్క భగవంతునితోనే. ఈ ప్రపంచంలో మనకు ఎంతో ఆప్తులుగా అనిపించే బంధాలు కూడా కాలంతో మారిపోతాయి. ఒక జన్మలో తండ్రిగా ఉన్నవారు మరొక జన్మలో మనకు తెలియని వ్యక్తి కావచ్చు. ఒక జన్మలో స్నేహితుడైన వాడు మరొక జన్మలో మన జీవితంలో ఉండకపోవచ్చు. కాని ఒక బంధం మాత్రం ఎన్నడూ మారదు, భగవంతునితో మన బంధం. మనం ఎన్ని జన్మలు ఎత్తినా, ఏ జీవరాశిలో జన్మించినా ఆయన మనలను విడిచిపెట్టడు. మనతోనే ప్రయాణిస్తాడు, మన హృదయంలోనే పరమాత్మగా నివసిస్తాడు, మన ప్రతి ఆలోచనకు సాక్షిగా ఉంటాడు, మన ప్రతి అడుగుకు మార్గదర్శిగా నిలుస్తాడు. ఇంకా ఒక గొప్ప విశేషమేమిటంటే, ఈ ప్రపంచంలోని ప్రతి బంధంలో ఏదో ఒక ఆశ ఉంటుంది, కాని భగవంతుని ప్రేమలో మాత్రం స్వార్థం అస్సలే ఉండదు. ఆయనకు మన నుండి ఏమీ అవసరం లేదు, ఎందుకంటే ఆయన సంపూర్ణుడు. కాని మనకు కావాల్సినదంతా ఇవ్వాలనే కరుణ ఆయనది. మనం ఆనందంగా ఉండాలని, మనం అజ్ఞానబంధాల నుండి విముక్తి పొందాలని, చివరికి తన దివ్యస్థానాన్ని చేరుకోవాలని మాత్రమే ఆయన కోరుకుంటాడు. అందుకే భగవద్గీత మనకు గుర్తు చేస్తోంది, లోకంలోని బంధాలు విలువైనవే, కాని అవి తాత్కాలికమైనవి. భగవంతునితో ఉన్న బంధం మాత్రమే శాశ్వతమైనది. ఆయనే మన నిజమైన ఆశ్రయం, నిజమైన స్నేహితుడు, నిజమైన బంధువు, మరియు జీవితపు పరమగమ్యం కూడా ఆయనే.
1: తపామ్యాహమహం వర్షం నిగృహాన్మ్యుసృజామి చ అమృతం చైవ మృత్యుశ్చ సదసశ్చాహమర్జున.
0: ఇప్పుడు శ్రీకృష్ణుడు తన విశ్వరూప వైభవాన్ని మరింత విస్తృతంగా ఆవిష్కరిస్తున్నాడు. సూర్యుని రూపంలో వేడిని ప్రసరింపచేసేది నేనే, వర్షాన్ని నిలిపివేసేది నేనే, సమయానుకూలంగా కురిపించేది కూడా నేనే, అమరత్వము నేనే, మృత్యువు కూడా నేనే. ఓ అర్జున, ఆత్మను నేనే, పదార్థము కూడా నేనే. ఇవన్నీ వేరువేరుగా కనిపించినా వాటి వెనుక పనిచేస్తున్న దివ్యశక్తి ఒక్కటే అని శ్రీకృష్ణుడు తెలియజేస్తున్నాడు. ఇక్కడ ఒక గొప్ప తాత్విక సత్యం దాగి ఉంది. మనం సాధారణంగా జీవితాన్ని రెండు భాగాలుగా చూస్తాం, ఒకటి ఆధ్యాత్మికం, మరొకటి భౌతికం. కాని శ్రీకృష్ణుడు ఆ భేదాన్ని తొలగిస్తూ చెబుతున్నాడు, ఆధ్యాత్మికానికి నేనే ఆధారం, భౌతిక ప్రకృతికి నేనే ఆధారం అని. అందుకే విశ్వంలో ఆయన లేనిదంటూ ఏదీ లేదు. ఈ భావాన్ని పురాణాలు కూడా ఎంతో అందంగా వివరిస్తాయి. సృష్టి ఆరంభంలో భగవంతుడు మొదట బ్రహ్మదేవుణ్ణి సృష్టించి ఆ జగత్తును విస్తరించే బాధ్యతను ఆయనకు అప్పగించాడు. అయితే ఈ సూక్ష్మ ప్రకృతి నుండి అనేక జీవరాశులను అనేక రూపాల భౌతిక సృష్టిని ఎలా వ్యక్తపరచాలో బ్రహ్మదేవుడు క్షణకాలం సందిగ్ధంలో పడతాడు. అప్పుడు భగవంతుడు ఆయనకు పరమజ్ఞానాన్ని ప్రసాదించాడు. ఆ జ్ఞానసారమేమిటంటే, సృష్టికి ముందు నేనే ఉన్నాను, సృష్టిగా ఇప్పుడు కనిపిస్తున్నదంతా నా శక్తి యొక్క వ్యక్తీకరణమే, ప్రళయం అనంతరం కూడా మిగిలేది నేనే, నాకు భిన్నంగా స్వతంత్రంగా ఉన్నది అంటూ ఏదీ లేదు. ఇదే వేదాంతం చెప్పే మహాసత్యం. అందుకే మనం ప్రకృతిని చూసినా, సూర్యుణ్ణి చూసినా, వర్షాన్ని అనుభవించినా, జీవితాన్ని చూసినా, మరణాన్ని చూసినా, ప్రతి అనుభవం వెనక నిలిచి ఉన్న దివ్య సాన్నిధ్యాన్ని గుర్తించగలిగితే మన దృష్టి మారుతుంది, మన జీవితమూ మారుతుంది, మనం మన భక్తి మరింత గాఢమవుతుంది. ఎందుకంటే ఈ విశ్వంలో కనిపించేదంతా భగవంతుని యొక్క దివ్య వ్యక్తీకరణే. ఆ శక్తికి మూలమైన పరమసత్యము శ్రీకృష్ణుడే. త్రైవిద్యమాం సోమ పాపూత పాప యజ్ఞైరిష్ట్వా స్వర్గతిం ప్రార్థయంతే తే పుణ్యమాసాద్య సురేంద్రలోకం అశ్నంతి.

పుణ్యే మర్త్యలో త్రైవిద్యమాం సోమ పాపూత పాప యజ్ఞైరిష్ట్వా స్వర్గతిం ప్రార్థయంతే తే పుణ్యమాసాద్య సురేంద్రలోకం అశ్నంత

వేదాలలో చెప్పబడిన సకామ కర్మకాండలను ఆచరిస్తూ యజ్ఞయాగాదుల ద్వారా స్వర్గసుఖాలను కోరుకునేవారు యజ్ఞశేషమైన సోమరసాన్ని స్వీకరించి పాపాలను హరించుకున్న తరువాత తమ పుణ్యఫలంతో ఇంద్రలోకానికి చేరుకుంటారు. అక్కడ దేవతలకు లభించే దివ్యమైన భోగాలను అనుభవిస్తారు. వింటుంటే చాలా గొప్పగా అనిపిస్తుంది కదా, కాని ఇక్కడే శ్రీకృష్ణుడు ఒక ముఖ్యమైన విషయాన్ని చెబుతున్నాడు. స్వర్గం శాశ్వత నివాసం కాదు అని, అది పుణ్యఫలంతో పొందే తాత్కాలికమైన అనుభవం మాత్రమే. పుణ్యం ఉన్నంతవరకే స్వర్గంలో నివాసం, పుణ్యం క్షీణించిన వెంటనే మళ్ళీ ఈ భూలోకానికి రావలసిందే. అందుకే శ్రీకృష్ణుడు చెప్తున్నాడు, భోగాల కోరికతో చేసే కర్మలు ఎంత వైదికమైనవైనా జనన మరణ చక్రం నుండి మనలను విముక్తి చెయ్యలేవు అని. అవి కేవలం ఉన్నత లోకాలకు తీసుకువెళ్ళి మళ్ళీ భూమికి తీసుకువస్తాయి. ఇక్కడ మనం ఒక ప్రశ్న వేసుకోవాలి, మన లక్ష్యం తాత్కాలికమైన స్వర్గసుఖమా లేక శాశ్వతమైన భగవత్ప్రాప్త అని. భగవద్గీత సమాధానం చాలా స్పష్టంగా ఉంది. స్వర్గం ఒక గమ్యస్థానం కాదు, అది ప్రయాణంలో ఒక తాత్కాలిక విరామం మాత్రమే అని. శాశ్వత గమ్యం మాత్రం భగవంతుని దివ్యధామమే. అనన్యాశ

0: ఎల్లప్పుడూ నన్నే స్మరిస్తూ నాయందే అనన్యభక్తితో లీనమై ఉన్నవారికి లేనిదాన్ని నేను సమకూరుస్తాను, వారికి ఉన్నదాన్ని నేనే సంరక్షిస్తాను అని శ్రీకృష్ణుడు వాగ్దానం చేస్తున్నాడు. ఈ శ్లోకంలో శ్రీకృష్ణుడు భక్తులకు లేని ఆధ్యాత్మిక సంపదను, అవసరమైన దైవానుగ్రహాన్ని, సరైన అవకాశాలను, ఆత్మోన్నతికి దోహదపడే సాధనలను స్వయంగా ప్రసాదిస్తాను అని చెప్తున్నాడు. భక్తుడు ఇప్పటికే సంపాదించుకున్న ఆధ్యాత్మిక సంపదను, అతని విశ్వాసాన్ని, భక్తిని, ధర్మనిష్టను తనే రక్షిస్తానని చెప్తున్నాడు. ఈ అపూర్వమైన వాగ్దానానికి ఒక గొప్ప షరతు ఉంది. అదే అనన్య శరణాగతి. ఎప్పుడైతే మన హృదయం పూర్తిగా భగవంతుని వైపు తిరుగుతుందో, ఎప్పుడైతే మనం మన అహంకారాన్ని, భయాలను, ఆధారాలన్నిటినీ ఆయన పాదాల వద్ద ఉంచుతామో, ఎప్పుడైతే మమేకం శరణం వ్రజ అనే గీతాజ్ఞను జీవితంలో ఆచరిస్తామో, అప్పుడు భగవంతుడు ఇక నీ బాధ్యత నీది కాదు, నాది. నీకు లేనిదాన్ని నేను సమకూరుస్తాను, నీకు ఉన్నదాన్ని నేనే కాపాడతాను. నీ జీవిత ప్రయాణంలో నీవు ఒంటరివి కావు, నేను నీతోనే ఉన్నాను. ఇదే భగవద్గీత అందించే శాశ్వతమైన భరోసా. భక్తుడికి భగవంతుడు ఇచ్చిన అచంచలమైన అభయం.
1: Stay tuned to 4EBFM. We broadcast 50 different languages, preserving the cultural diversity in Southeast Queensland.
2: Yepyanya devata bhaktaah yajantye sraddayanvitaah tepi mameva kaunteya yajantya vidipurvakam.
0: Mana Bharatiya samskrutilo ఎన్నో దేవతలను ఆరాధించే సాంప్రదాయం ఉంది. అలాంటప్పుడు ఒక సహజమైన సందేహం కలుగుతుంది. ఏ దేవతను పూజించినా ఫలితం ఒక్కటేనా? అందరూ ఒకే పరమసత్యానికి దారితీస్తారా? ఈ ప్రశ్నకు శ్రీకృష్ణ పరమాత్మ భగవద్గీతలో ఎంతో స్పష్టమైన సమాధానమిస్తున్నాడు.

ఓ కుంతీపుత్రుడా, ఇతర దేవతలను శ్రద్ధతో ఆరాధించేవారు కూడా నన్నే ఆరాధిస్తున్నారు. కాని వారు తత్వాన్ని పూర్తిగా గ్రహించక సరైన అవగాహన లేకుండా ఆరాధిస్తున్నారు అంటున్నాడు. ఈ మాటల్లో శ్రీకృష్ణుడు దేవతలను తక్కువ చేయడం లేదు, వారి స్థానాన్ని నిరాకరించడమూ లేదు. ఆయన చెప్పదలుచుకున్నది ఒక్కటే, మూలాన్ని తెలుసుకోండి అని. దేవతలను ఆరాధించినా ఆ ఆరాధన చివరికి చేరేది పరమేశ్వరునికే. అయితే ఇక్కడ ఒక సూక్ష్మమైన తేడా ఉంది. దేవతలను మాత్రమే పరమసత్యంగా భావించి ఆరాధించేవారు శాఖలకు నీళ్లు పోసినట్లే, కాని పరమేశ్వరుడినే సమస్త శక్తులకు మూలంగా భావించి ఆరాధించేవారు చెట్టు వేరుకే నీరు పోసినట్టు అవుతుంది. వేరుకు నీరు అందితే కొమ్మలు పచ్చబడతాయి, ఆకులు కలకలలాడతాయి, పూలు వికసిస్తాయి, ఫలాలు పండుతాయి, మొత్తం వృక్షమే సంతృప్తి చెందుతుంది. అదేవిధంగా పరమేశ్వరునికి సమర్పించిన ఆరాధనతో దేవతలందరూ తృప్తి చెందుతారు, ఎందుకంటే వారందరికీ మూలాధారం ఆయనే. దేవతారాధన వల్ల కోరికలు నెరవేరవచ్చు, భౌతిక సౌఖ్యాలు లభించవచ్చు, తాత్కాలిక ఫలితాలు పొందవచ్చు, కాని భగవంతుని పట్ల అనన్యభక్తితో చేసిన ఆరాధనే ఆత్మకు శాశ్వతమైన శాంతిని, భగవత్ప్రాప్తిని, జననమరణ చక్రం నుండి విముక్తిని ప్రసాదిస్తుంది. అహం హి సర్వయజ్ఞానాం

మనం ఏ పూజ చేసినా, ఏ యజ్ఞం చేసినా, ఏ దానం చేసినా ఆ పుణ్యఫలం ఎవరికి చేరుతుంది? సమస్త యజ్ఞాలకు భోక్తను నేనే, వాటికి ఏకైక స్వామిని కూడా నేనే. మనం ఏ పూజ చేసినా, ఏ యజ్ఞం చేసినా, ఏ దానం చేసినా పుణ్యఫలం ఎవరికి చేరుతుంది? ఈ జగత్తులో ఎన్నో శాఖలు ఉండవచ్చు, ఎన్నో మార్గాలు ఉండవచ్చు, ఎన్నో ఆరాధనా విధానాలు ఉండవచ్చు, కాని అన్నిటికీ అంతిమ గమ్యం ఒక్కటే, ఆ పరమేశ్వరుడు. ఒక వృక్షాన్ని చూడండి, ఎన్ని కొమ్మలున్నా, ఎన్ని ఆకులున్నా అన్నిటికీ జీవం అందించేది ఒక్క వేరే. అలాగే ఈ విశ్వంలో కనిపించే సమస్త శక్తులకు, సమస్త దేవతలకు, సమస్త యజ్ఞాలకు, సమస్త పూజలకు మూలాధారం పరమాత్మయే. ఇంకా ఈ శ్లోకంలో శ్రీకృష్ణుడేమంటున్నాడంటే, నా పరమసత్యాన్ని యథార్థంగా గ్రహించని వారు తమ పుణ్యఫలాలను అనుభవించిన తరువాత మళ్ళీ జననమరణ చక్రంలోకి తిరిగి వస్తారు అని ప్రకటిస్తున్నాడు. ఎందుకంటే వారికి ఆరాధనలో శ్రద్ధ ఉన్నా, భక్తి ఉన్నా తత్వజ్ఞానం సంపూర్ణంగా లేదు. వారు ఫలాన్ని కోరుకున్నారు, కాని ఫలాన్ని ప్రసాదించే పరమ మూలాన్ని పూర్తిగా ఆశ్రయించలేదు అని.

0: యాంతి మధ్యాజినోపిమాం.
1: దేవతలను ఆరాధించేవారు దేవలోకాలను చేరుకుంటారు. పితృదేవతలను ఆరాధించేవారు పితృలోకాన్ని పొందుతారు. భూతప్రేతాలను ఆరాధించేవారు వాటిలోకానికే వెళ్తారు. కాని నన్ను అనన్యభక్తితో ఆరాధించే నా భక్తులు మాత్రం నన్నే చేరుకుంటారు అని ఈ శ్లోకం ద్వారా శ్రీకృష్ణుడు ఒక అద్భుతమైన భరోసా ఇస్తున్నాడు. మనం ఎవరిని ఆశ్రయిస్తామో చివరకు వారినే చేరుకుంటామని భగవంతుడు ఎంతో సరళంగా, ఎంతో స్పష్టంగా తెలియజేస్తున్నాడు.
0: పత్రం పుష్పం ఫలం తోయం యో మే భక్త్యా ప్రయచ్చతి తదహం భక్త్యుపహృతం అశ్నామి ప్రయతాత్మనః.
1: ఎవరైనా నాకు భక్తితో ఒక ఆకుగాని, ఒక పువ్వుగాని, ఒక పండుగాని లేదా కొద్దిగా నీరైనా సమర్పిస్తే, ఆ స్వచ్ఛమైన హృదయం నుండి ప్రేమతో అర్పించిన కానుకను నేను ఆనందంగా స్వీకరిస్తాను అని శ్రీకృష్ణుడు చెప్తున్నాడు. ఈ ఒక్క శ్లోకమే భక్తి యొక్క అసలు స్వరూపాన్ని మన ముందుంచుతుంది. సాధారణంగా దేవతల ఆరాధనలో, పితృదేవతల పూజల్లో అనేక నియమాలు, విధానాలు, నైవేద్యాలు, ఆచారాలు ఉంటాయి. వాటిని యథావిధిగా పాటించాలి. కాని పరమాత్మ మాత్రం ఒక్కటే చూస్తాడు. నీ చేతిలో ఏముంది అని కాదు, నీ హృదయంలో ఎంత ప్రేమ ఉంది అని. ఎందుకంటే భగవంతుడు వస్తువుల విలువను చూడడు, భక్తుని హృదయపు విలువను చూస్తాడు. ఎందుకంటే ఆయనకు కావాల్సింది పదార్థం కాదు, ప్రేమ. నైవేద్యం కాదు, నిష్కల్మషమైన భక్తి. బాహ్య ఆడంబరం కాదు, అంతరంగ పవిత్రత. మన హృదయంలో ప్రేమ ఉంటే చిన్న కానుక కూడా అనంతమైనదిగా మారుతుంది. ప్రేమ లేకపోతే ఎంత గొప్ప సమర్పణ చేసినా అది కేవలం ఆచారంగా మాత్రమే మిగులుతుంది.
0: యత్కరోషి యదశ్నాసి యజ్జుహోషి దదాసి యత్ యత్తపస్యసి కౌంతేయ తత్కరుష్వమదర్పణం.
1: నీవు ఏ పని చేసినా, నీవు ఏది తిన్నా, నీవు యజ్ఞంలో సమర్పించినా, నీవు ఏది దానం చేసినా, ఏ వ్రతాలు నిష్ఠలు ఆచరించినా, ఓ కుంతీపుత్రుడా, అవన్నీ నాకు అర్పించినట్లుగా చేయుము. గత శ్లోకంలో భగవంతుడు ఒక ఆకు, ఒక పువ్వు, ఒక పండు లేదా నీరైనా సరే ప్రేమతో సమర్పించు అని చెప్పాడు. ఇప్పుడు ఆ ఉపదేశాన్ని మరింత ఉన్నత స్థాయికి తీసుకువెళ్తూ పదార్థాలు మాత్రమే కాదు, నీ జీవితమంతా, ప్రతి కార్యము నాకే అర్పణ కావాలి అని బోధిస్తున్నాడు. మనం ఏ వృత్తిలో ఉన్నా, ఏ బాధ్యతలు నిర్వహిస్తున్నా, కుటుంబాన్ని పోషిస్తున్నా, ఉద్యోగం చేస్తున్నా, విద్య అభ్యసిస్తున్నా, సమాజ సేవ చేస్తున్నా, ఏ శాకాహార ఆహారాన్ని భుజిస్తున్నా, ఏ మత్తు పదార్థరహిత పానీయాన్ని సేవిస్తున్నా, ఏ యజ్ఞాలు, వ్రతాలు, నిష్ఠలు ఆచరిస్తున్నా, అవన్నీ కృష్ణ నీకోసమే అనే భావనతో చెయ్యమని శ్రీకృష్ణుడు ఈ శ్లోకం ద్వారా ఉపదేశిస్తున్నాడు. మనలో చాలామంది భక్తిని జీవితానికి వేరుగా చూస్తారు. గుడికి వెళ్ళినప్పుడు మాత్రమే భక్తి, పూజ చేస్తున్నప్పుడు మాత్రమే భక్తి అని అనుకుంటారు. మిగిలిన సమయం అంతా మన జీవితం అని అనుకుంటారు. కాని గీత బోధించే భక్తి అలాంటిది కాదు. భక్తి అనేది దేవాలయ గోడల మధ్య బంధించబడిన ఆచారం కాదు. జీవితం అనే దేవాలయంలో ప్రతిక్షణం జీవించవలసిన ఆత్మభావం. భక్తి అంటే మీరు చేసే ప్రతి పనిని భగవంతునికి అర్పించడం. అర్పణ అంటే చేతులతో ఏదైనా సమర్పించటం మాత్రమే కాదు, మనసుతో చేసే సమర్పణే నిజమైన అర్పణ. మనం చేసిన ప్రతి పనికి నేనే చేశాను అనే అహంకారాన్ని విడిచిపెట్టి, దేవుడా, నీ అనుగ్రహంతో జరిగింది, ఈ ఫలితం అంతా నీదే అని భగవంతుని పాదాల వద్ద ఉంచినప్పుడు అదే నిజమైన అర్పణ. మనం ఎప్పుడైతే మన పనులను భగవత్ప్రీతి కోసం సమర్పిస్తామో, మనం మంచి మరియు చెడు ఈ రెండిటి కర్మఫల సంకెళ్ల నుండి విముక్తి పొందుతాము.

సమ్యగ్యవసితో హి సహా. నేను సర్వప్రాణులయందు సమత్వబుద్ధితో ఉంటాను. నాకు ఎవరి పట్ల పక్షపాతం లేదు, ఎవరి పట్ల ద్వేషం కూడా లేదు. కాని ప్రేమతో నన్ను ఆరాధించే భక్తులు నాయందే నివసిస్తారు, నేను వారియందు నివసిస్తాను. ఈ మాటలు విన్నప్పుడు మనకు సహజంగానే ఒక ప్రశ్న కలుగుతుంది. భగవంతుడు అందరినీ సమానంగా చూస్తే భక్తులకు మాత్రం ఎందుకు ప్రత్యేక స్థానం అని. ఇక్కడ భగవంతుడు చూపేది పక్షపాతం కాదు, ప్రేమకు ప్రతిస్పందన మాత్రమే. సూర్యుడు తన వెలుగును అందరిపైన ఒకే విధంగా ప్రసరిస్తాడు, కాని కిటికీలు తెరిచిన ఇంట్లోనే ఆ వెలుగు ప్రవేశిస్తుంది. కిటికీలు మూసుకున్న ఇంటిని చీకటి ఆవరించి ఉంటుంది. సూర్యుని తప్పుగాదు, తలుపులు తెరవడమా మూయడమా అనేది మన నిర్ణయం. అలాగే భగవంతుని కృప అందరికీ సమానంగానే లభిస్తుంది, కాని ప్రేమతో విశ్వాసంతో వినయంతో తన హృదయ ద్వారాలను తెరిచిన భక్తుడు మాత్రమే ఆ కృపను సంపూర్ణంగా అనుభవిస్తాడు. పరమ పాపిష్టివాడైనా సరే నన్ను అనన్యభక్తితో ఆరాధిస్తే అతనిని ధర్మాత్మునిగానే పరిగణించాలి అని చెప్తున్నాడు. ఎందుకంటే అతను సరైన దిశను ఎంచుకున్నాడు కాబట్టి. ఎంత గొప్ప ఓదార్పు ఇది! ఈ శ్లోకం చెప్పేదేమిటంటే, ఎంత తప్పు చేసిన వ్యక్తి అయినా నిజమైన ప్రత్యాతాపంతో తన జీవితాన్ని మార్చుకొని సంపూర్ణ శరణాగతితో భగవంతుణ్ణి ఆశ్రయిస్తే అతనికి కూడా దైవానుగ్రహ ద్వారం ఎప్పుడూ తెరిచే ఉంటుంది అంటున్నాడు. అంతేకాకుండా, నా భక్తుడు ఎన్నటికీ నష్టానికి గురిగాడు అని ధైర్యంగా ప్రకటించమని చెప్తున్నాడు.

0: మే వైశ్యసి యుక్త్వైవం ఆత్మానం మత్పరాయణః.
1: శ్రీకృష్ణుడు ఏమంటున్నాడంటే, ఎల్లప్పుడూ నన్నే స్మరించుము, నా పట్ల భక్తితో ఉండుము, నన్ను ఆరాధించుము మరియు నాకు ప్రణామములు అర్పించుము. నీ మనసు మరియు శరీరము నాకు సమర్పించుటచే నువ్వు నిస్సందేహంగా నా వద్దకే వచ్చెదవు. భగవంతుని స్మరణ అంటే అన్నీ పనులు మానేసి అడవులకు వెళ్ళటం కాదు, మన కర్తవ్యాలను చేస్తూనే హృదయంలో ఆయనకు ఒక స్థానం ఇవ్వటం. భక్తి అంటే ప్రేమ. తల్లిని బిడ్డ ఎంత సహజంగా ప్రేమిస్తాడో అలాంటి నిర్మలమైన ప్రేమనే భగవంతుడు కోరుతున్నాడు. ఆరాధన అంటే కేవలం పూలు సమర్పించటం మాత్రమే కాదు, మన మాటల్లో వినయం, మన పనుల్లో నిజాయితీ, మన ప్రవర్తనలో కరుణ, ఇవన్నీ కూడా భగవంతునికి చేసే ఆరాధననే. మన జీవితమే ఒక పూజగా మారినప్పుడు ప్రతి పని భగవత్ సేవగా మారుతుంది. ప్రణామం అనేది శరీరంతో చేసే నమస్కారం మాత్రమే కాదు, అది మన అహంకారాన్ని భగవంతుని పాదాల వద్ద ఉంచటం. కృష్ణ, నా జ్ఞానం, నా శక్తి, నా విజయాలు అన్నీ నీ అనుగ్రహమే అని అంగీకరించటం. అంతేకాకుండా, కృష్ణ, నా మనస్సు నీ స్మరణలో ఉండని, నా హృదయం నీ భక్తితో నిండని, నా చేతులు నీ సేవలో నిమగ్నమవ్వని, నా జీవితం నీకే అంకితమవ్వని, అదే భక్తి యొక్క పరమరహస్యం, అదే మనిషి జీవితానికి పరమగమ్యం.
0: ఓం తత్సదితి శ్రీమద్భగవద్గీతాసుపనిషస్తు బ్రహ్మ విద్యాయాం యోగశాస్త్రే శ్రీకృష్ణార్జున సంవాదే రాజవిద్యా రాజగుహ్యయోగో నామ నవమోధ్యాయః.
1: సర్వం శ్రీకృష్ణార్పణమస్తు.
2: I gotta slow down the speed of sound. I gotta make them hear more than beats and pounds. I gotta make moves toward the